0: తిలక వర్ధన టెక్స్టైల్స్ ఇది లైఫ్ స్టైల్ ఎక్కడ గెలపిన స్మార్ట్ డ్రైవ్ ఎక్క పేరు డ్వా ఎక్సియా లీటర్ ఎక్కడ కిలోమీటర్ 25కట వెటి దూరక సమగ మిల రూపాయల 80,50,000కట దివైన పురా పేటి యునిమో ఎంటర్‌ప్రైజెస్ ప్రదర్శనాగార హరహ పేరు పెవతి మిలటమ లభా గన్న
1: శక్తివంత సమాగమక బుద్ధిమత్ ఆయోజనయ దిన 400క జైష్ట పురవసి స్థావర దంపల్ సహాసియడ 11.7 నామేక అసమ సమపోలియక్ LB ස්ථාවර තැන්පතු. අමතන්න 01.1200 Fitch rating A-LKA Outlook stable. ලියාපදිංචි මුල් සමාගමකි.
2: Full charge එකෙන් කිලෝමීටර 150කට වැඩි දුරක්. නිවසේදීම charge කිරීමට හැකියාව ඇති lithium ion battery සමගින් එන Bajaj Vigo electric 3-row රථය. David Pieris e-mobility වෙතින් 01.1400 750.